0: వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవర్ధన దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల
1: వెంకటేశం హరే సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ వినా వెంకటేశం 40 రోజుల వ్రతకాలం ఈ ఉదయం విశేషంగా స్మరణ విశేషమైన తెలుగు కార్యక్రమం హరే వెంకటేశ అవుతున్నది. ప్రసీద నమస్కారం హరే శ్రీనివాస ప్రియం వెంకటేశ ప్రియోదయపువేళ ప్రతిరోజు లాగా 40 రోజుల వ్రతకాల ప్రవచనం ఈ ఉదయం వేళ విశేషంగా శ్రీ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. నమస్కారం హరే శ్రీనివాస స్వాగతం. ఈ ఉదయపు వేళ ప్రతిరోజు లాగా ఈ రోజు కూడా ఒక ప్రవచనం వినిపిస్తారు. ఆచార్య శ్రీ రఘురామ్ గారు తమ ప్రవచనం వినిపిస్తారు ఈ వ్రత కాలంలో.
2: హరే గోవింద పూజ మారిషస్ దేశంలో ఉండేటువంటి చక్కనైనటువంటి తెలుగు ప్రజల స్వామివారి యొక్క దివ్యమైన నా యొక్క అనుగ్రహాన్ని అందించే పూజ గురించి తెలియజేసుకుంటూ ఇవాళ మనం వెంకటేశ్వరుడు గోవింద పూజ వారు ఎవరయ్యా అనేటువంటి ముందుగా ఆ పేరునే మనకనైనటువంటి కనుక స్వామివారి వెంకటేశ్వర అనుగ్రహాన్ని వేం కటహించే దాంట్లోనే గురించి చాలా అర్థం ఉందన్నమాట. వెంకటేశ్వరుడు పాప అనేటువంటి వారు ఎవరయ్యా అని కటహ అనగా ఆ పేరునే వేయుట అనేటువంటి అర్థము వస్తుంది. వెంకటేశ్వరుడు వేం కటహ వేం కటహ అనే దాంట్లో పాపాలను సైతం అన్నమాట. అంటే ఎటువంటి పాపాలు అని వేం అనగా ఎంతటి పాపమైనా సరే కటహ చేసినటువంటి వాడిని తీసివేయుట అనేటువంటి ఆ పాపాన్ని తొలగించగలిగేటువంటి వేం కటహ అని అంటే ఉన్నారో అతనే పాపాలను సైతము అంటారు. అంటే ఎటువంటి పాపాలు అంటే గల యొక్క అర్థం ఎంతటి పాపమైనా సరే అయితే చేసినటువంటి ఈశ్వరః అని క్షమించి కూడా అనడానికి తొలగించగలిగే మన యొక్క ఈ సనాతన ధర్మములో ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరుడికి అభేదం లేనటువంటి పదానికి గల విధముగా అర్థము మన యొక్క ధర్మము అయితే నడుస్తూ ఈశ్వరః అని అయితే కూడా అనడానికి శివకేశవులు ఇద్దరు మన యొక్క ఈ సనాతన ధర్మములో ఆ వెంకటేశ్వర నామము శివుడికి అభేదము లేనటువంటి విధముగా

0: వెంకటేశ్వరుడికే మరో ధర్మము ఉండేటువంటి నామముతో గోవింద అనేటువంటి
1: అటువంటి శివకేశవులు ఇద్దరు
0: ఇద్దరు కలిపి ఉన్నటువంటి
1: నామము చేత
0: వెంకటేశ్వర నామము పూజ ఉన్నటువంటి పూజ ఏదైతే ఉంటుందో
1: మనందరూ
0: ఆ వెంకటేశ్వరుడికే మరో పేరు
1: ఈ ఉండేటువంటి
0: నామముట అనేటువంటి
1: నామకరించుకుని
0: వెంకటేశ్వర
1: అదే
0: మనం
1: చూసినట్లయితే
0: అయితే ఆ నామాంతర్వద
1: మాసము
0: పూజలందుకు ముందు
1: ఉన్నటువంటి పూజ
0: ఆ యొక్క మాసం మొత్తము కూడా
1: అందరం
0: పూర్తిగా
1: అందరూ కూడా
0: చేస్తూ
1: ఈ యొక్క గోవింద పూజ
0: ఈ యొక్క
1: 40 రోజుల
0: మాసము
1: మండల దీక్ష
0: పురస్కరించుకుని
1: పెట్టుకుని
0: అదే
1: ఈ యొక్క గోవింద
0: చూసినట్లయితే
1: భాద్రవద మాసము
0: చక్కగా
1: ఈ యొక్క పూజ చేయటం ద్వారా
0: ఆ యొక్క మాసము
1: శ్రీ వెంకటేశ్వరుని యొక్క
0: పూర్తిగా
1: ప్రసన్నమైనటువంటి
0: ఈ యొక్క గోవింద పూజలు
1: అనేటువంటి
0: 40 రోజుల పాటు
1: అటువంటి
0: అనుగ్రహం చేత
1: పెట్టుకుని
0: మన యొక్క
1: గోవింద పూజ
0: జీవితాలలో
1: చేస్తూ ఉంటారు
0: సాఫలీకృతమైనటువంటి
1: పూజ చేయటం ద్వారా
0: దైవానుగ్రహం
1: శ్రీ వెంకటేశ్వరుని
0: యొక్క
1: ప్రసన్నమైనటువంటి
0: కాలము
1: కలుగుతూ ఉంటుంది
0: సిరి సంపదలు
1: అటువంటి
0: అనుగ్రహం చేత
1: విశేషమైన
0: వెంకటేశ్వర
1: జీవితాలలో
0: వాత్సల్యాన్ని
1: సాఫలీకృతమైనటువంటి
0: గోవింద
1: విశేష దైవానుగ్రహ
0: దీక్షగా
1: ఉంది
0: చేస్తూ
1: ఈ యొక్క
0: భూమి మీద
1: అటువంటి
0: గోవింద
1: పూజలు
0: జరుగుతున్నటువంటి
1: సిరి సంపదలను
0: చక్కగా ఈ యొక్క
1: పొంది
0: విశేషమైనటువంటి
1: వెంకటేశ్వరుని
0: యొక్క
1: వాత్సల్యాన్ని
0: తెలుసుకోవడం
1: ద్వారా
0: అందటం
1: కోసం
0: ఈ
1: వెంకటేశ్వరుని
0: యొక్క మండల దీక్షగా
1: మనం
0: చేస్తూ
1: ఆచరిస్తూ
0: అటువంటి
1: గోవింద పూజలు
0: జరుగుతున్నటువంటి
1: ఈ సమయంలో
0: లోపాలు
1: ఏమీ లేకుండా చక్క మాధ్యమం
0: ద్వారా
1: మనమందరం కూడా
0: ఈ యొక్క
1: విషయాన్ని
0: తెలుసుకోవడం
2: ద్వారా
1: వెంకటేశ్వరుని
2: యొక్క వ్రతాన్ని చేస్తూ
1: ఆచరిస్తూ
0: చక్కగా
2: చక్కనైనటువంటి దీక్ష
1: వ్రత లోపాలు ఏమీ లేకుండా
2: చక్క ఈ యొక్క దీక్షాన్ని
1: పూర్తి
2: చేద్దాం
1: హరే
2: శ్రీనివాస అమ్మవారి సన్నిధిలో కూడా ఉంటూ ఆచార్య శ్రీ రఘురామ్ కి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ వందనామిదిగట శిల

పిన్నిధి సాంస్కృత ఆధ్యాత్మిక పిన్నిధి తెలుగు సన్నిధి శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం సోమవారం నాడు అంటే సాయంత్రపు వేళ మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది అలవాటు ప్రకారంగా గంట సేపు కార్యక్రమం ప్రసారం చేస్తున్నది

విశేషంగా సోమవారం నాడు మన తెలుగు సన్నిధి శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ప్రసారమవుతున్నది భక్తి పాటలతోనే.

భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు మన వ్రతం పాటిస్తూ ఉంటాం. ఆశ్వయుజ మాసం ఆరంభించింది దుర్గాదేవిని నవస్వరూపాల్లో పూజించడం. ఇది ముఖ్యమైన మాసం. విశేషంగా మన కార్యక్రమంలో ఈ శరన్నవరాత్రుల గురించి మాట్లాడుతాం. ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి నవరాత్రులు. ఇది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకునే అతి పెద్ద పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి అంటే దసరా వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు

వ్రతం లేదా ఉపవాసం, నియమాలను ఉపవాసం, మితాహారం, ఇంద్రియ నిగ్రహం వంటి కఠినమైన నియమాలను ఆచరించడం. ఇది ముఖ్యంగా వ్రతం అంటే ఏమిటో, పుణ్య సాధన అంటే దైవారాధన ద్వారా మనశ్శాంతిని పుణ్యాన్ని పొందడం, ఇదే వ్రతం.

బతుకమ్మ అనే తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన అత్యంత వైభవంగా ఈ పూల పండగ. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ప్రకృతిని, పూలను, నీతిని ప్రేమించి తెలంగాణ మహిళల అపారమైన జీవన విధానానికి నిదర్శనం. మన మారిషస్ దేశంలో కూడా ఈ తెలంగాణ సంస్కృతి ప్రతీక పండగను మన దేశంలో కూడా అతి వైభవంగా జరుపుకోవడం.

వ్రతం అనేది కేవలం దేవునికి పూజ చేయడం మాత్రమే కాదు, అది ఆత్మశుద్ధి, క్రమశిక్షణల సమాహారం. నిజంగా మన సనాతన ధర్మంలో వ్రతాల విశిష్టత, వాటి రకాలు, ఇంకా శాస్త్రీయ దృక్పథం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు

బతుకమ్మ పండగ గురించి మాట్లాడాలంటే ఇది ఆశ్వయుజ మాసంలో ఈ వచ్చే పాడ్యమి మహాలయ అమావాస్య మరుసటి రోజు నుండి ప్రారంభమై సద్దుల బతుకమ్మ అంటే దుర్గాష్టమి అష్టమి నాడుతో ఈ ఉత్సవాలు ముగిస్తాయి. మహిళలు అందరూ కలిసి తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి తదితర రకాల అందమైన పూలను సేకరించి ఆ పూలను ఒకదానిపై ఒకటి అందంగా శంఖాకారంతో గౌరమ్మ రూపం

వ్రతమిలా ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, మునులు, ఇంకా సామాన్య ప్రజలు కూడా తమ కష్టాల నుంచి విముక్తి పొందడానికి, మానసిక బలాన్ని సాధించడానికి వ్రతాలను ఆచరించారు.

చేవారు ముఖ్యంగా స్త్రీలకు కుటుంబ సౌభాగ్యం కోసం పురుషులకు కార్యసిద్ధి కోసం విడివిడిగా లేదా కలిసి చేసుకునే వ్రతాలు ఎన్నెన్నో ఉన్నాయి.

వ్రతాలలో ముఖ్యమైన భాగాలు ఏమిటో పూజ విధానం నిర్దిష్ట సమయం అంటే ముహూర్త సమయంలో ప్రత్యేక పూజ సామాగ్రి ఇంకా నిర్దేశించిన దేవుణ్ణి మంత్రాల జపంతో పూజ జరుగుతుంది

తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం ఈ సాయంత్రపు వేళ వ్రత కాలంలో వ్రతం గురించి మాట్లాడుతూ వ్రతం అనే ముఖ్యమైన అంశం గురించి మీరు విన్నారు. భక్తి పాటలతో మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. అయితే దేవుడి సన్నిధిలో ఉంటూ అమ్మవారి కటాక్షంతో ఈ వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని, మన జీవితంలో సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ వందనామిదికర సెలవు తీసుకుని నమస్కారం.

0: மொரிஷஸ் வானொலியில் இரவு தோறும் 7 மணி முதல் 7:30 மணி வரை இசையருவி.
1: 819 கிலோஹெர்ட்ஸ் யே ஹே ரேடியோ மொரிஷஸ். ரேடியோ மொரிஷஸ்.
2: நமஸ்காரம். మీ మధురమైన జ్ఞాపకాలకు స్వరాల రూపాన్నిచ్చి మీ స్వరాల వేదిక కార్యక్రమానికి సాదర స్వాగతం. నేను మీ ఆర్జే వర్ష. కొన్ని పాటలు కేవలం పాటలు కావు, అది అవి మన జీవితంలో ఒక కాలాన్ని, ఒక మనిషిని, ఒక ప్రదేశాన్ని, అనుభూతిని మనకు తిరిగి గుర్తు చేస్తాయి. ముఖ్యంగా భక్తి గీతాలకు ఒక జ్ఞాపకాలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది.

ప్రతి ఇంట్లో రేడియో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండేది. ఉదయం రేడియో ఆన్ చేయగానే వినిపించే భక్తి పాటలు, పక్కన పూజ చేసుకుంటున్న అమ్మ, వార్తాపత్రిక చదువుతున్న నాన్న, వంటగదిలో వినిపించే పాత్రల చప్పుడు, ఆ చిన్న చిన్న శబ్దాలన్నీ కలిసే ఒక కుటుంబపు ఉదయాన్ని నిర్మించేవి.

0: మన చిన్న నాటి జ్ఞాపకాలు అమ్మమ్మలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వారి కథలు, వారి మాటలు, వారి ప్రేమ, ముఖ్యంగా వారు భక్తితో పలికే దేవుని నామాలు.
1: కట్టెదుర వైకుంఠము కాణ చైనకొండ

0: పండుగ రోజు అంటే ఒకప్పుడు ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన సందడి. ఇల్లు శుభ్రం చేయడం, పూజా సామాగ్రిని సిద్ధం చేయడం, పూలు తీసుకురావడం, ప్రసాదం తయారు చేయడం. ఇంట్లో పెద్ద పూజ చేసుకుంటుంటే పిల్లలు చుట్టూ తిరుగుతూ ఉండడం, ఆ తరువాత అందరూ కలిసి ప్రసాదం తీసుకోవడం, ఆ పూజలో వినిపించిన భక్తి గీతం, ఆ రోజు ఇంటి వాతావరణం, ఇవన్నీ మన జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచిపోతాయి.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి. ఆహా.

భక్తి కార్యక్రమం ముగిసిన తరువాత మన చిన్ననాటి జ్ఞాపకాలు మరో ప్రత్యేకమైన అధ్యాయం మొదలవుతోంది. మహాప్రసాదం, ఆహారం సిద్ధమవుతున్న వాసన, పెద్ద పెద్ద పాత్రలు వడ్డించడానికి సిద్ధంగా ఉన్నవారు అందరూ కూర్చోండి అని పిలిచే స్వరాలు, పిల్లల ఆత్రత, పెద్దల ఆప్యాయత, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారుతాయి.

ప్రియమైన శ్రోతలరా, ఈరోజు స్వరాల వేదికలు మరోసారి మనం గతంలోకి ఒక చిన్న ప్రయాణం చేశాము. ఇంతటితోనే పూర్తి అవుతోంది నేటి ప్రసారం. ఆశిస్తున్నాం మీకు చాలా బాగా నచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభరాత్రి.

0: గారె గారె
1: ఏ గరబడది
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక బట్టా
0: గారె గారె
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ
2: एक चतुर नार अम चोड़ गे एक चतुर नार अम पकड़ कर रखेगा जे।